0: ఏంటమ్మా తావు యారు?
1: ఏమమ్మా ఏమంటూ?
0: ఏమి అంటున్నావు?
1: ఏం చేస్తా?
0: ఏమేలా చేస్తావు? కోణగే కాలువైన హారావు.
1: తెలగమ్మా తూ తెలసలేదు.
0: నేనుగా తెలుసు నమ్మిగాకమ్మా.
1: శివ నెంతి నెంతి కొరవంజవా
0: అంటే ఇట్లమన్నది. రొడ్డ మింట పాయింట్ రాకుండా పాము చూస్తాడా? ఈ అంటంట పంటంట బేడ నమగ. నాము శుద్ధ కన్నడదవరది. నమ్మ రాజ దగ్గర కన్నడ బేక నమగ. కన్నడ భాష అలాగ మాట్లాడ.
1: కన్నడ భాషాదులు హేళ్బేక?
0: హౌదు.
1: కన్నడ భాషాదులు ఏనంత హేళ్బేకవా?
0: తాము యారంత హేళ్బేకమ్మా.
1: ఈగ
0: హౌదు.
1: నాను కొరవంజి.
0: కొరవంజి? హే హే నేను కొరవంజల్ల. ఏకనో కొరవంజర్ నోడిలను
1: నోడియనే.
0: నా మూడు జాతరాక బాల మంది కొరవంజర్ పడతారు.
1: అవరు హాగిరుతారు?
0: హరక పరక ఇప్పత్తేను తేపుతుంది సీరి.
1: సీరి
0: హరకొంది కుబుసా, తెలిమేకొంది హెడిగి, కయ్యా గుద్దన పడిగి, ఆ కూసొంది బగిలి బిగదేరుతారు. యావదో ఊరి హాదుకులే ఆ కొరవంజర్ మణి మణి అడ్డాడి భిక్షా పెడతారు.
1: అంతవులు నానల్ల.
0: భిక్షా పెడవంత కొరవంజి తామల్ల?
1: అల్లా.
0: తామెంతవురు?
1: నాను దేవలోక కొరవంజి.
0: దేవలోక? దేవలోక వెళ్ళే భూలోకి వెళ్ళే అల్లింది హ్యాగ బందమ్మా.
1: నాను కేరి కేరిలో ఆడుతా.
0: ఆడుతా
1: నారి శిరోమణి ఎరిగెల్ల.
0: నారి శిరోమణి ఎరిగెల్ల.
1: చక్కన సాముద్ర కేలుతా.
0: కేలుతా
1: ఇల్లుగే బందిద్దేనవా?
0: హౌదు
1: హౌదు.
0: అమ్మా కొరవంజి యాదే మనుష్యనాగలి.
1: మనుష్యనాగలి
0: ఒంది దేశ బిడ్డ దేశ హోగబేకాద్రే.
1: హోగబేకాద్రే
0: అథవొంది ఊరింద ఊరికి బరబేకాద్రే.
1: బరబేకాద్రే
0: ఆ మనుషునల్లి యాదరొంది బల ఇరబేకాగ్తదా?
1: బల అంద్ర
0: విద్యార్థి బల బేకాగ్తదా?
1: మొదల బేకవా?
0: నాకు జనర బల ఇరబేకాగ్తద?
1: బేకే బేకో.
0: రొక్కద బల బేకాగ్తద? ఇది యాదిరుద్ర స్వత తన శరీర బలాడతన బేకాగ్తద?
1: బేకే బేకవా.
0: హౌదల్లమ్మా.
1: హౌదు.
0: నీ అల్లిని దిల్లికి బంద తిరుతి ఆ నమ్మకింతలు హెచ్చిన విద్య నిన్న లేనదా?
1: నిమ్మకింతలు హెచ్చిన విద్య నన్నది ఏనదా?
0: నేను ఏన బర్తదా?
1: ఏన బర్తదా
0: అదనెల్ల హేళు ముందు నా నేను కేతను
1: కేవా
0: కేళవా.